0: కిరీక్షణ తమదే బాణిగ మాత శరీత టెంపల్ నో నీ బలై అఫేత దేవత సౌడి బాకుండా సినిమా పూజ బతికింది పిసింది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.